కృష్ణ కృష్ణ బంద బందై ప్రాణ మేరో జావో ప్రాణ మేరు ఉడి జావో శుద్ధి దే ధామ మహా